ప్రసాద్ ఆసా మహల్లా పహల వారసుకానా శ్లోక్ ఈ మైల పలికి లిఖేటువంటి రాజకీయ ధ్వని శ్లోక్ మహల్లా పహల బలిహారి గురు అప్నే దేవ హరి సిద్వార జిన్ మానస దేవత కీ కర్తన లాగి వార మహల్లా దూజా జే సచంద